మలయు యార్ రాక హమజిదార్ రాక మలయు యార్ రాక హమజిదార్ రాక పతూర స్పిన్ నేమ్ ఖు వఫాదార్ రాక మలయు యార్ రాక హమజిదార్ రాక పతూర స్పిన్ నేమ్ ఖు వఫాదార్ రాక ఖు వఫాదార్ రాక దతన్ హైమి వజ్ని దహముషిమి వజ్ని దతన్ హైమి వజ్ని దహముషిమి వని ఖుదాయ పగల్ నిషమా سوک ده گفتار راکا ده تن خیمی وشنی ده هموشیمی وشنی خدای پا گل نشما سوک ده گفتار راکا